0: Radio ITN.
1: Tonai vena depana sakai.
2: NLP hadhana. Lankave vedima tagi dena tagi avastha vedimalutraya. NLP hadhana. Obat adama NLP hadhana bala ganna.
3: Mama nan dan marama relax.
4: ఓనమ
5: సంధి వేదనావకట ప్రబలమ విద్యానుకూల విసదమ ఓతుశీల్ యాక్టివ్ ప్లస్.